గగన సదృశ్యం తస్మస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలచలం సర్వద్ధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుతం నమామ్యం.

0: ఆత్మా శక్తిం ప్రయచ్ఛ రఘుపుంగవ నిర్భరాన్ మే కామాది దోషరహితం కురు మానసం చ కామాది దోషరహితం కురు మానసం చ. బోలే హనుమాన్ జీ మహారాజ్ కి, రామచంద్ర భగవాన్ కి, శ్రీ దేవపురిసా మహాదేవ కి, శ్రీదీప్ నారాయణ భగవాన్ కి, మాధవానందజీ గురుదేవ్ కి, విశ్వగురు మహామండలేశ్వర పరమ స్వామి శ్రీ మహేశ్వరానంద సద్గురుదేవ్ భగవాన్ కి, మహామండలేశ్వర స్వామి అవతారపురిజీ మహారాజ్ కి, మహామండలేశ్వర స్వామి వివేక్పురిజీ మహారాజ్ కి. సో వీఆర్ స్టార్టింగ్ హనుమాన్ చాలీసా. లైక్ యెస్టర్డే వి స్టార్టెడ్ విత్ హోలీ ప్రజెన్స్ ఆఫ్ మహామండలేశ్వర స్వామి అవతారపురిజీ అండ్ మహామండలేశ్వర స్వామి వివేక్పురిజీ.
1: Jučer smo također počeli recitirati u društvu Mahamandaleshvara Swami Avatarpuriji i Mahamandaleshvara Swami Vivekpuriji.
0: Yeah, also many of us knows the Hanuman Chalisa. We will going to repeat it.
1: Mnogi od vas također znaju Hanuman Chalisu, možete ponavljati.